హరిత్యాయ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ హరిత్యాయ చ నమో నమః హరిత్యాయ హరి